కట్టి మన సిరలి గట్టి ముట్టి బాహోరగా వచ్చిల దాటి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగా గుడదాళి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగా గుడదాళి ಬಿಟ್ಟು ಹಂಟೆಲ್ಲ ನನ್ನ ಹಳ್ಳಿ ಆ ಬಿಟ್ಟು ಹಂಟೆಲ್ಲ ನನ್ನ ಹಳ್ಳಿ ಹುಡಗಿ ಒನಗ್ಯಾವ ಹೂ ಬಳ್ಳಿ.

మనసిరలి గట్టి ముట్టి బాహొరగా వచ్చిల దాటి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగ గుడదాళి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగ గుడదాళి ಬಿಟ್ಟು ಹಂಟೆಲ್ಲ ನನ್ನ ಹಳ್ಳಿ ಬಿಟ್ಟು ಹಂಟೆಲ್ಲ ನನ್ನ ಹಳ್ಳಿ ಹುಡಗಿ ಒನಗ್ಯಾವ ಹೂ ಬಳ್ಳಿ

తట్టి మనసిరలి గట్టి ముట్టి బాహొరగా వచ్చిల దాటి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగ గుడదాళి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగ గుడదాళి ಬಿಟ್ಟು ಹಂಟೆಲ್ಲ ನನ್ನ ಹಳ್ಳಿ ಆ ಬಿಟ್ಟು ಹಂಟೆಲ್ಲ ನನ್ನ ಹಳ್ಳಿ ಹುಡಗಿ ಒನಗ್ಯಾವ ಹೂ ಬಳ್ಳಿ ಸತ್